0: తతక జను తక తిమి
1: పదనిద నిరవ షణ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదనిద తనిద తనిద గమ పదనిద నిన్నిద నిన్నిద నిమ్మ పదనిద
0: తరగడిం తరగడిం తరగడిం తకదిమి తరగడిం తరగడిం తరగడిం తకదిమి తరగడిం తరగడిం తరగడిం తకదిమి
1: నిదరిద నిదరిద నిదరిద నిదరిద నిదరి నిదరి తరగడిం తరగడిం తరిగరి తరిగరి